నైటు దారావి టోటల్ గలిజి మచి మోదిన కానీ కాలి గొలుసుడ పోల ఎన్న సీండి నాక పొంగువ ఎప్పల ఎంగల పారు ఊరు పుల్ల తారుమారు తారుమారు ఆ ఎడె.